వెళ్ళదములను నీకు ఉత్కల్లదిగిన నవతమ లొతరయ్య తమ ఐడియల్బి వాసి లొతరయ్య కీలకీయాన్ని పుంచిమ తేగ్గి వటినాకమ తు రూపాయలు విసిబంద ఇవగేమ తమై రూపాయలు పనస్దాసి తేగి లక్ష పహి తేగి మిలియనే సుపిరి తేగ్గ వగేమ ఒక్టోబర్ పలవినిద సిదుకరున మంగళ దినం మదీమ రాజ్యవాసి దినం మదీమ మేఘత్తేగతు ఇలా ఒయాట ఇలెక్ట్రిక్ యతురు పెదియా కొయాగమ కరగన్న ఛాన్స్ ఎక తీరు ఈఎంఐ సిహెచ్ఎక పెత్తరే అన్న హితాగిరి ఇన్నోనం ఒక్టోబర్ పలవినిద అయిన పాసి హతర వినిద విన కమ్మ వెడేది అనవాడు వాట ఏద వస్తున్నది ఇలెక్ట్రిక్ యతురు పెదియకమ బిఎంఐ సిహెచ్ఎక పెత్తర గిహిల పుత్ర దశ ఏంటి అన్న బులువ డిఎల్బి రాజవాసి ఎక్కతు విన్న వాసిలో తరాయి అదమ మిలది గన్నవాడు ఎంత వస్తగడ నాకి మమ ఇన్న దవల్ ఎక్క వెనకాంగ్ అతెక్ మమ జానీ.

అద్దే ఉంది వాటి విష్కరణ కూడా కాదు రే. రైట్, ఇంతకుడు మేసికురాదావి మేదిన్నగే ఆ కెమతిమ డిస్ట్రిక్ట్ మనాపే పలకరన్ను ఆట అవస్థావు తిన పిసికురాదరాయన వేవెద్ది వడే పటంగన్న లాస్వేలా ఇన్నో దిన్నమ మేవెద్ది సహెన్న లుకు తరంగయక్ దిన సూదనం వినమకిల తమయ అపిట ఆరంచు వేలా ఇన్ని తెన్సా లాస్వేలా ఇన్న అపి మేసికురాద హరియటం రాయన వేట ఆట వడే అరగిన ఎన్నా హరి. రైట్, ఏకనాథ్ మతక్ కరలా అపి సింధు ఒకటే అన్న హదన్నే హౌస పహాయి వినాడి దహత్తునాయి హైట కాలి మెసేజ్ కదాలు మీ పెత్తడే ఎన్నా

శీతల సుందరి రాత్రి అత్తరంగా మమ్మీ ఇవత బలాగత్త దిగటి దాంగిలి దగ్గర మా మోపురా ఆదరేద క్యాన్నకో ఏ అస్మగే అస్మత గిల్లిలా మంగ అస్వలి ముత్తరే కేవన్న కేల నిహండవ మహిటియా తరహట అస్పియాగే నివత బలవ హొడెం బలన ఆయమత్ మన్నిహండాయి පැස්සට හීනියට බුකුටු කෙහෙරලියගේ දිලිසෙනවා. දරාගන නොහැකි නිහැඩියාව. ආතරය සුන්දර නිශ්ශබ්දතාවේ අවසන ස්නේහවන්ත නලල් ස්පර්ශයක්. ඒක මගේ මතක පොටේ මතක පොතේ පිටුවක් ජීවා.